భగిని మధ్య ఇప్ప విట్టుడు తంగయ్య విట్టుడు కంస ముహుర అధిక హృద్యా కవలపడాదే సత్యం వదామి తవ సత్యమే సొల్రే కంస సత్య సంధోస్మి సత్య